0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: నమస్కారములు శ్రోతలారా, ఈ శుభోదయ వేళ మన ముందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి కొరకు ఒక విలువైన సందేశాన్ని అందించేందుకు విచ్చేస్తున్నారు ఆచార్య వెంకట్ గారు. ఆధ్యాత్మికత, జీవన విలువలు మరియు మన సంస్కృతికి సంబంధించిన ఎన్నో విషయాలను మనకు పరిచయం చేస్తూ తన అనుభవపూర్వకమైన ఆలోచనలను మనతో పంచుకోబోతున్నారు. ఆచార్య వెంకట్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వారి ప్రసంగాన్ని విందాం.
3: హరే శ్రీనివాస. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కలియుగ ప్రత్యక్ష దైవం, ఆర్తితో పిలిస్తే పలికేటటువంటి దేవుడు, ఆర్తత్రాణ పరాయణుడు అయినటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క గోవింద పూజ వ్రత మహోత్సవాలు మన మారిషస్ దేశంలో జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ వ్రతాల్ని మనం ఎందుకు పాటించాలి అని కనుక చూసినట్లయితే, మనం నిత్యం కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాం. ఈ సమస్యలన్నిటినీ కూడా గట్టెక్కించి మనల్ని ఆశీర్వదించి మన యొక్క జీవితాన్ని సరైన దారిలో నడిపేటటువంటి ఆ దేవుడు కలియుగ వైకుంఠనాథుడైనటువంటి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారిని కనుక ఒక్కసారి మనం ఆశ్రయించినట్లయితే ఆ స్వామి మనల్ని ఎప్పటికీ కూడా వెన్నంటి ఉంటాడు, మన కష్టాలన్నీ కూడా తీర్చేటటువంటి దేవుడు. అందువల్లనే ఆ స్వామివారి యొక్క రూపాన్ని కనుక మీరు చూసినట్లయితే శంఖు చక్రాలు మరియు అభయ వరదహస్తాలతో స్వామివారు కనిపిస్తాడు. అనగా, నా చెంతకు రండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను, నా దగ్గరికి రండి అనేటువంటి మనకి ఆ బోధన మనకి అతన్ని ఆ అభయ వరదహస్తాల నుంచి వస్తుందన్నమాట. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆరాధిస్తూ ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులగుదరని ఆశిస్తున్నాం. అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు విశేషంగా జరుపుతారు మన మారిషస్ దేశంలో, ప్రతి ఒక్క దేవాలయంలో కూడా. అది మన యొక్క పూర్వపుణ్యఫలం. ఎందుకంటే ఆయన యొక్క పిలుపు లేందే

0: ఎటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొనలేం. కాబట్టి మనం మన మారిషస్ దేశంలో ఈ కళ్యాణం పూజలు ఏర్పాటు చేసినప్పుడు మన భక్తులందరూ కూడా అక్కడికి విచ్చేసి ఆ భూదేవి శ్రీదేవి అమ్మవార్లని తమ కుమార్తెలుగా భావించి ఆ స్వామివారికి కన్యాదానం చేస్తారు. అలాగే స్వామివారికి మాంగళ్యధారణ, స్వామివారి అమ్మవార్లకు మాంగళ్యధారణ, యజ్ఞోపవీత ధారణ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే కన్యను దానం చేస్తారో వారికి ఎవరైనా గోవును గనక దానం చేసినట్లయితే ఎటువంటి ఫలితం కలుగుతుందో అంతటి ఫలితం మనకి కన్యాదానం చేస్తే కలుగుతుంది. కాబట్టి మనమందరం కూడా పూర్వ జీవితంలో అనగా గత జీవితంలో మనం ఏవో పుణ్య కార్యక్రమాలు చేసి ఉంటాం కాబట్టి ఆ భగవంతుడి యొక్క దయవల్ల మరలా మనం ఈ జీవితంలో కూడా ఆ స్వామివారి యొక్క విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ ఆ స్వామివారి ఆశీస్సులను పొందుతూ ఉన్నాం. మాంగళ్యధారణ. మాంగళ్యం తంతునానేనా లోకరక్షకేతున కంఠే బద్నామి సుభగే సాజీవ సరదాంశతం. ఆ భగవంతుడు అమ్మవారి మెడలో ఆ మాంగళ్య సూత్రధారణ చేసేటప్పుడు మాంగళ్యం తంతునా లోకరక్షకేతున, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుహాసినులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తొలతూగాలని, పసుపు కుంకుమలతో తొలతూగాలని చెప్పి ఆ స్వామివారు అమ్మవారి మెడలో మాంగళ్య సూత్రధారణ చేయడం జరుగుతుంది. అలాగే స్వామివారికి యజ్ఞోపవీత ధారణ చేయడంలో మర్మం ఏమిటంటే ప్రతినిత్యం కూడా మనం చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఉదయం నుంచి సాయంకాలం వరకు నిత్య నైమిత్తిక కార్యక్రమాలను కూడా సక్రమంగా జరగాలని చెప్పి స్వామివారికి యజ్ఞోపవీత ధారణ చేస్తాం. కాబట్టి అందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాం. హరే శ్రీనివాస.
1: ఆచార్య వెంకట్ గారు, మీ అమూల్యమైన సందేశాన్ని, విలువైన ఆలోచనలను మా శ్రోతలతో పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. ఇక ఈరోజు కార్యక్రమం ఇక్కడే సమాప్తం. మీ వర్షకు సెలవు ఇవ్వండి. నమస్కారములు. శుభదినం.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस।
1: नमस्कारम, सौंदर्य लहरी लोके स्वागतम सुस्वागतम, नेनु मी वर्षा। కొన్ని జ్ఞాపకాలకు వాసన ఉంటుంది, పసుపు వాసన, మల్లెపూల వాసన, కర్పూరం వాసన, నెయ్యి దీపం వాసన. ఆ వాసనలన్నీ కలిసినప్పుడు మనకు గుర్తొచ్చేది ఒక్కటే, ఇంట్లో పూజ. ఆ పూజ వెనుక కనిపించకుండా ఎంతో శ్రమించే మహిళను ఈరోజు మనం గుర్తు చేసుకుందాం.

పూజా గదిలో పసుపు కుంకుమ పూలు మామిడి ఆకులు దీపం ఇవన్నీ సిద్ధం చేసే అమ్మ చేతులు ఎన్నో తరాల సంప్రదాయాలను మోస్తుంటాయి. ఆమె తన తల్లి నుంచి నేర్చుకున్న దాన్ని తన కుమార్తెకు నేర్పిస్తుంది. అలా ఒక పూజా విధానం మాత్రమే కాదు, ఒక సంస్కృతి కూడా తరతరాలకు వెళ్తుంది.

ఇలా దీపం పెట్టాలి. ముందు గణపతిని పూజించాలి. నైవేద్యం మర్చిపోవద్దు. అమ్మ చెప్పిన ఈ చిన్న చిన్న మాటలే ఒక అమ్మాయి బాల్యంలో సంస్కృతికి మొదటి పాఠాలు. తరువాత ఆమె పెద్దవుతోంది, తన ఇంటిని ఏర్పాటు చేసుకుంటుంది. ఒకరోజు అదే మాటలను తన కూతుడికి చెబుతోంది. అదే సంప్రదాయం, అదే స్త్రీ శక్తి.

అలంకారం కూడా ఒక ఆధ్యాత్మిక అనుభూతులే. పసుపు, కుంకుమ, చీర, పూలు, గాజులు ఇవన్నీ పండుగ రోజున ఆమెను మరింత ఆనందంగా చేస్తాయి. అయితే అసలైన సౌందర్యం బయట కనిపించే దానిలో కాదు, భక్తితో నిండిన ముఖంలో ఉంటుంది.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో. ఇవాళ మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం. ఇంకా మనం మొదలు పెట్టినాం నేటి కార్యక్రమం కొన్ని సినీ పాటలతో.

హే సంగీత రసికులారా, సంతృపు వేళ అంటే కొన్ని రిలాక్సేషన్ టైం నేను అనుకుంటున్నాను. మీరు మీ బోన్ చేసి ఉన్నారు, ఇంకా మీరు కూర్చుంటున్నారు, మీరు టీవీ చూస్తున్నారు, మీ ఫేవరెట్ సీరియల్ని చూస్తున్నారు, ఇంకా మమ్మల్ని వింటున్నారు కదా.

హే సంగీత రసికులారా, ఎవరెవరు మీ పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు, ఇంకా మీ హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్నారైతే మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే హ్యాపీ హ్యాపీ బర్త్డే జన్మదినోత్సవ శుభాకాంక్షలు.

హే సంగీత రసికులారా, ఎవరెవరు ఈ సమయంలో పని చేస్తున్నారు, బుక్ వాచ్డ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ దేర్, మీరు మా ఆలోచనలో ఉన్నారు.

హే సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ క్రిటికకి సెలవు ఇవ్వండి. మీ సేవలో ఉన్నందుకు అనేక అనేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అవుట్ దేర్. ఇంకా బాబాయ్, శుభరాత్రి, జాగ్రత్త ఉండండి.